మండల జనకమూర్తి తూపమల ఆనలో పవన్ చవరో కరే సగల బునరాయ ఫూలంత జ్యోతి కేసీ ఆర్తి హోయే పవఖండనా తేరీ ఆర్తి అనహతా శబ్ద వాజంత పేరి రహావ్ సహస తవ నైన్ నన్ నైన్ హహ తుహ కో సహస మూర్త ననా ఏక తోహి సహస పద విమల్ నన్ ఏక పద గంధ బిన్ సహస తవ గంధ ఇవ చల్త మోహి సబ మహ జ్యోత జ్యోత హై సోయ ఇస దై చానణ సబ మహ చానణ హోయ గుర సాఖీ జ్యోత ప్రగట హోయ జో తిస భావై సో ఆర్తి హోయ హర చరణ కమల మకరంద లోభత మనో